తస్కా హుకంభూ సుఖోయ తస్కా నామర కంఠపరోయ సిమర సిమర సిమర ప్రభు సోహే నానక విఘ్న రాగోయ ఉస్తత మన్మే కర్మ నిరంకార కర్మన మేరే సద్వ్యవహార నిర్మల రసనామృత పియో సదాసు ఇలా కరుణ జియో నయనోపేక్ష ఠాకుర రంగ సాసంగ్ మిన్సే సబ్ సంగ చరణ చలో మారగో బేంద మిఠే పాప జపియాహర వేంద కారహార కర్మ సర్వనహర కథహార దర్గే నానక ఊజల మథ బడబా గీతే జన జగ మాహే సదా సదా హర కే గుణ గాహే రామ నామ జో కరే విచార సేతన మంత గని సంసార మంతన్ ముఖ బోల్యార ముఖీ సదా సదా జానో తే సుఖీ ఏకో ఏక ఏక పశానే తుత గియో సోజీ జానే నామ సంగ దసగా మన మాన్యా నానక తినే నిరంజన జాన్యా గురుప్రసాద్ యాపన ఆప్ సుజ్జయ తస్కీ జానో తృష్ణా బుజ్జయ సా సంగ హర హర దస కహత సర్వ రోగ తే హర జన రహ తన్ దిన కీర్తన కేవల పఖ్యాన గ్రస్త మై సోయి నిర్బాన ఏక ఉపరిచి జనకీ ఆసా తస్కీ ఘటియ జమకీ భాషా పార బ్రహ్మ కీ జిస్మన్ భూఖ నానక తిసేనా లాగే దూఖ జిస్కో హర బ్రహ్మాన చేత ఆవే సో సన్ సుహేలా నహి డరావే జిస్ పర బప్నా కృపా కరే సో సేవకౌ కిస్తే డరా జైసా సా తైసా దృష్టాయ అపనే గార్జ మే ఆప్ సమాయా సోదత సోదత సోద సిజ్యా గురుప్రసాద్ తత్ సబ్ బుజ్యా జబ దేఖో తబ్ సబ్ కిచ్ మూల నానక సో సుఖమ సయ్య స్థూల నయ కి జన్మే నా కిచ్ మర్యా బన చల్తే ఆవి కరాయ ਆਵਨ ਜਾਵਨ ਦ੍ਰਿਸ਼ਟ ਅਨ ਦ੍ਰਿਸ਼ਟ ਆਗਿਆਕਾਰੀ ਧਾਰੇ ਸਭ ਸ੍ਰਿਸ਼ਟ ਆਪੇ ਆਪ ਸਗਲ ਮੇ ਆਪ ਅਨੁਕ ਜੁਗਤ ਰਜ ਥਾਪ ਉਥਾਪ ਅਭਿਨਾਸ਼ੀ ਨਾਇਕ ਸਖੰਡ ਧਾਰੁਨ ਧਾਰਿਓ ਬ੍ਰਹਿਮੰਡ ਅਲਖ ਅਭੇ ਪੁਰਖ ਪ੍ਰਤਾਪ ਆਪ ਜਪਾਇਤਾ ਨਾਨਕ ਜਾਪ ਜਿਨ ਪ੍ਰਭ ਜਾਤਾ ਸੋ ਸੋਭਾਵੰਤ ਸਗਲ ਸੰਸਾਰ ਦ੍ਰੇਦਨ ਮੰਦ ਪ੍ਰਭ ਕੇ ਸੇਵਕ ਸਗਲ ਉਧਾਰਨ ਪ੍ਰਭ ਕੇ ਸੇਵਕ ਤੂੰ ਬਿਸਾਰਨ ਆਪੇ ਮੇਲੇ ਕਿਰਪਾਲ ਗੁਰ ਕਾ ਸ਼ਬਦ ਜਪੇ ਨਿਹਾਲ ਉਨਕੀ ਸੇਵਾ ਸੋਈ ਲਾਗੇ ਸਨੂੰ ਕਿਰਪਾ ਕਰੇ ਬਟ ਭਾਗ ਨਾਮ ਜਪਤ ਪਾਵੇ ਬਿਸਰਾਮ ਨਾਨਕ ਤਿੰਨ ਪ੍ਰਗੋ ਊਤਮ ਕਰਮਾਨ ਜੋ ਕਿਛ ਕਰਾ ਸੋ ਪ੍ਰਭ ਕੈ ਰੰਗ ਸਦਾ ਸਦਾ ਬਸੇ ਹਰ ਸੰਗ ਸਹਿ ਸੁਭਾਏ ਹੋਵੇ ਸੋਏ ਕਰਨੇ ਹਰ ਪਛਾਣੇ ਸੋਏ ਪ੍ਰਭ ਕਾ ਕੀਆ ਜਨ ਮੀਠ ਲਗਾਨਾ ਜੈਸਾ ਸਾ ਤੈਸਾ ਦ੍ਰਿਸ਼ਟਾਨਾ ਸਤਿਵ ਜਿਤ ਸਮਾਏ ਸਮਾਏ ਓਏ ਸੁਖ ਨਿਧਾਨ ਉਨੂੰ ਬਨਿਆਏ ਆਪਸ ਗੁਆਪ ਦੀਨੋ ਮਾਨ ਨਾਨਕ ਪ੍ਰਭ ਜਨ ਏਕੋ ਜਾਨ ਸਲੋਕ ਸਰਬ ਕਲਾ ਭਰਪੂਰ।